నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ. We'll be right back.

0: సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
2: షూర్.
1: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా.
1: ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi Andy, mana radio Surabhi 4 years complete chestunna sandarbhana andariki congratulations. Mukhyanga Rajeshri gariki all the best Andy. Inka inka pedda success avalani korukuntanu. 2 years munda anukuntanu nenu chaala mandi America lo na abhimanulni mee program dwara కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయ్యా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
1: సైడ్ సైడ్ ప్లీజ్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: టైం చెక్ స్టూడియోలో టైం.
1: హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేము ఎక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలు. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
4: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సప్పుడేసలరు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జై.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ. Thank you.

హాయ్, ఆర్ యు ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్? మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? రేడియో సిరువి జాతరలు. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్నాను. సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: Hi Andy, mana radio Sirabhi 4 years complete chestunna sandarbhana andariki congratulations. Mukhyanga Rajashree gariki all the best Andy. Inka inka pedda success avalani korukuntanu. 2 years mundu anukuntanu nenu chaala mandi America lo na abhimanulni ee mee program dwara కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీకు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసారం ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేము ఎక్కడున్నామో తెలుసా? రేడియో సిరువి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ ఎస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 8516919 or email at admin@radiosurabhi.com.
4: Namaskaram, I am singer Sri Krishna. Mundaga Radio Surabhi 4th anniversary sandarbhanga subhakankshalu telijeskuntu Dallas lo ala adugu pedithe chakkaga mana Radio Surabhi lo chakkaga manchi manchi telugu paatlanni vinipistu Radio Surabhi naaku chaala special because I am so much associated with Radio Surabhi Rajeshwari garu alage var team tho. So radio anangane manchi manchi paatlu manam vintu untam alage naaku radio lo eppudu nenu chaala ishtanga vine paatalu చాలా ఉంటాయి బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
0: Radio Surabhi Revisit. పళ్ళు చుబ్బు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా, హలీం, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
6: నమస్తే రాజేశ్వరి గారు. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary. And may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియర్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: రమణీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
4: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: Hello, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: బడి బడి బడి రా బడి సాహోరే.

అందరూ చేస్తున్నాం సార్ రాజేశ్వరి. 7 ఎకరాలు ఇవ్వంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

0: సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
1: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సురభి ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొలశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నింటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గాయస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మన అందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthunovistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Surabhi revisit.
1: మామకి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the retail glow bulb.
4: Upshell Water Systems, you understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey.
5: నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రెస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రెస్కో ఫ్లయర్స్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: చావకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్.
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 1 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chesukuntunnanduku chala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సదస్సి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేము ఎక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

కోటి మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రెస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రెస్కో ఫ్లయర్స్.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వరి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి.

0: ఈ టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
3: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? It's chat, thali and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle?

aviation knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice way kundi kadandi, vaalle anta chusukuntaru. Kaya, Haleen, Rumali Roti, Natakodi Curries and much more. Peel Mar Indian Cafe. Thank you for being in our journey. అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలబ్రిటీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలబ్రిటీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలబ్రిటీ మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలబ్రిటీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Radio Surabhi Revisit.
3: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
4: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your candle?

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సిరువి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Surabhi revisit.
1: Building school anukoni em lavam
0: anduke value financial services undi kada
1: specializing in core java mbs inc
0: fresh quality kudalu groceries with a simple online order myhomegrocers.com. Thank you for being in our journey.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్, థ్యాంక్ యూ.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: Radio Surabhi time check. Studio low time 4 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam, Sitarama Kalyana Vaibhogam. June 7th tariku Frisco Flyers lo jaragaboye mee Radio Survey jatraki ee sari sakshattu Sitaramule swayanga vichestunaru. Maata వారి సౌజన్యంతో రేడియో సుర్భి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గంజి చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine in, take away or full service catering.
3: Radio Surabhi revisit.
4: Ma amaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
5: Avigo blinds techukunnam kani endalu paapoi champestunnayi.
6: Check out the retail glow pop
7: at Shell Water Systems to understand the vital role water plays in your life.
8: Thank you for being in our journey.
9: కవింతలకి, కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
10: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: Radio Surabhi Revisit. Pallu chuppu mantunna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
1: Chala pagadbandi apply chesarandi ivanni.
0: Spice work undi kadandi. Vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Peen Mar Indian Cafe. Thank you for being in our journey.
2: రాజేశ్వరి రేడియో సురభి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం

0: revisit.
1: Building is cool and koni em labham.
0: Anduke Value Financial Services undi kada.
2: Specializing in core Java and DS Inc.
3: Fresh quality kuralu groceries with a simple online order. MyHomeGrocers.com.
0: Thank you for being in our journey.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: హ్యాపీ 4th birthday రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్
7: అటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: తిన్నట్లు ఏంటి గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. మసాలా దోశ
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476

పెంచుకో, బర్రీస్ పంచుకో, గ్లాసులో కలుపుకో, తీసుకో ఓ ఫ్రీ టిప్ నే, తప్పుకోర వర్క్ నే, చెయ్యి ఓవర్ యాక్షనే, ఓ పిల్లనే చేసుకోర ఫ్రెండ్ నే, లైన్ వేసి చక్కగా టేక్ అ బ్రేక్.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ or visit mypursu.com or write to support@mypursu.com.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చిగ్గు మంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
6: హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి మనీ టిక్కా, పిచ్చమి కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Akattukuntam o pattu padtam. Radio Surabhi.
10: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి.

0: ఎంటర్ప్రైజ్కి టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: Radio Surabhi Revisit.
5: Building is cool anukoni em laavam?
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
13: Guilty, Your Honor. Guilty of good taste.
12: Yes.
13: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
12: What is this address again?
11: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

బ్రహ్మదేవుడు కొంపముంచినాడు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినాడు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్, రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: Chusi nodi mundu nuppettani vaagi nodi mundu chinna chusi nodi mundu

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకిక్ ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్?
6: దున్నపోతు చచ్చిపోతుంది.
7: ఏ యు, వాట్స్ ది

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaToday.USA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, వన్య దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dining, takeaway or full service catering.

0: event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party a leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 gella nunchi india bazaar manandarki kavalsina vastulanni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: రమణీయం అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
4: ee weekend groceries nu teeskostava
5: rice dal snacks veggies spices inka just in case items kuda na
4: relax swadeshi undi kada fresh veggies and spices e kaadu mana all in one stop shop for groceries meat perugu pindi cakes just smooth shopping because grocery lo kuda tension kaadu trust kavali
6: daily needs festival shopping unexpected guests handle it swadeshi way
4: swadeshi groceries Irving Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

వాడు ఊరే మించిన పనివాడు, ఇతికి తలుంచదుగే నాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మించిన పనివాడు, ఇతికి తలుంచడుగే నాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు.

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: రాజేశ్వరి, 7 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Radio Surabhi Revisit.
3: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
4: Chala pagabandi apply chesarandi ivanni.
3: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakodi Curries and much more. Feel more Indian cafe.
2: Thank you for being in our journey.
5: Hey Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
3: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
8: ఎందో,
7: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
8: ఓకే ఓకే,
7: ప్యార్ సే పూరా అయినండి భయ్యా. సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
8: కౌన్ బా.

Are you guys ready to rock and roll? I can't hear you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
3: gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
5: హై రా మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
3: Check out the Nutel Glow Probe.
4: Touch our water systems to understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey.
5: గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, undiga thoduga Radio Surabhi, America lo chelustam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in, one login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ మండే వచ్చేసింది మళ్ళీ వాసవి వచ్చేసింది మీరు వింటున్నారు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్‌వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ నిన్న మా గ్రాండ్ రివ్యూ లో చెప్పినట్టుగా సౌండ్ ఆఫ్ యువర్ హోమ్ సో ఎలా ఉన్నారు అందరూ మేమైతే జాతర తర్వాత అసలు అంటే కొంచెం అలసిపోయాం కానీ ఆ జోష్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ఎందుకంటే సూపర్ డూపర్ గా జరిగింది మా జాతర మనం ఆ కబుర్లన్నీ కూడా మాట్లాడేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మండే సో హౌ ఇస్ యువర్ డే గోయింగ్ సో ఫార్ ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే మాకైతే అసలు సూపర్ ఫన్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ హై ఇంకా అసలు ఎవరైనా తగ్గట్లేదు అనమాట ఎంత అలసిపోయినా సొలిసిపోయినా మీరిచ్చిన కిక్ ఆ ఆనందం అంతా ఇంత కాదు అండ్ మోర్ ఓవర్ మీ అందరికి తెలిసినట్టుగా అంటే డాలస్ లో ఉండే వాళ్ళకి ఎస్పెషలీ నిన్న మార్నింగ్ అంతా ఇట్ వాస్ పోరింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఇట్ వాస్ బ్రైట్ సన్ లైట్ అనమాట అండ్ అసలు క్రౌడ్ కూడా ఎంత అమేజింగ్ గా ఉన్నారు అంటే నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ 9:15 వరకు కూడా అసలు క్రౌడ్ అంతా కూడా ఫుల్ గా ఉన్నారు ఇండోర్స్ మహిమో మరి రాములవారి మహిమో తెలియదు కానీ ఆ దేవుడి దయ వల్ల నిన్న చాలా చక్కగా విజయవంతంగా మా సీజన్4 ఆఫ్ జాతర వాజ్ హ్యాపెండ్ సో హూ ఎవర్ కేమ్ ఇన్ టు ద జాతర మీ అందరికీ పేరున డెఫినెట్ గా అభినందనలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ బిగ్ సక్సెస్ అండ్ ఇప్పుడు అదే జోష్ లో మేము ఎంత ఆనందంగా ఉందేమో చెప్పడానికి ఒక పాటతో నేనైతే నా షో స్టార్ట్ చేసేస్తున్నాను మీరు మీ జాతర ముచ్చట్లు అండ్ మాతో జరిగిన విశేషాలు ముచ్చటించాలనుకుంటే కాల్ చేసేయండి 972-636-1966 ఇప్పుడైతే ఈ పాట వినేద్దాం ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి సంతోషం నుంచి ఈ పాట

0: చూసారా ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు లాగా అంటారు కదా ఖుషీ మూవీలో, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఇప్పుడు మేము కూడా అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. అండ్ సుష్మా గారు కూడా కాల్ చేశారు, అండ్ ఒక మంచి వింటేజ్ పాట అయితే ఆవిడ రిక్వెస్ట్ చేశారు. నేను డెఫినెట్ గా సుష్మా గారు మీరు వింటుంటే మీకోసం ఆ పాట అయితే వేసేస్తాను. బట్ అంతకన్నా ముందర సో మీ అందరికి తెలిసినట్టుగా మా రేడియో సురభిని వివిధ వివిధ మాధ్యమాల్లో మీరు వినొచ్చు. అందరికి తెలిసినట్టుగా ఒకవేళ మీరు కార్ లో వెళ్తుంటే కనుక 107.9 FM HD3, లేదు మీరు ఇంకా వర్క్ లో ఉంటే radiosurabhi.com ఆర్ రేడియో సురభి యాప్ మీ స్మార్ట్ ఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో నుండి హ్యాపీగా మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఎప్పుడు మనము ఈ మధ్యలో దాదాపు కొన్ని వారాల నుండి మూవీ ట్రివియా ఒకటి ఆడుతున్నాం కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఈ రోజు కొంచెం ట్రిక్కీ మూవీతో వచ్చా. ఎందుకు అంటే ప్రతిసారి ఒక్కొక్కలుకే చెప్పేస్తున్నారు, మన వాళ్ళంతా చాలా ఏమంటారు ఇంటెలిజెన్స్ కాబట్టి ఒక్కొక్కలుకే చెప్పేస్తున్నారు. అందుకే ఈసారి కొంచెం బ్యాక్ వెళ్ళి కొంచెం పాత మూవీ తీసుకొచ్చాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ ఒక క్లూ, బట్ ఇంకో క్లూ కూడా యాడ్ చేస్తా. పాత మూవీ అనేది క్లూ అని చెప్తే బాగోదు కదా, మరి వచ్చి మరి తంతరేమో మరి స్టూడియోకి వచ్చి. సో ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో అక్కినే నాగేశ్వరరావు గారు ఉంటారు, అండ్ ఆయనకి ఒక క్లోదింగ్ బిజినెస్ ఉంటుంది. అది ఫస్ట్ క్లూ. ఓకేనా, ఈ ఫస్ట్ క్లూతోనే మేము చెప్పేయగలము అని మీకు ఒకవేళ అనిపిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ సుష్మా గారు మీకోసం ఈ పాట.
1: ఫిర్ దేఖో ఫిర్ బోలో

అసలు ఆల్రెడీ నాకు ఆన్సర్ వచ్చేసింది ఒక క్లూకే, కాకపోతే ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఎందుకంటే ఒక్కరే చెప్పారు కాబట్టి స్టిల్ ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఫస్ట్ క్లూ ఏమిచ్చా నేను, అక్కినే నాగేశ్వరరావు గారు ఉంటారు అండ్ ఆయన క్లోదింగ్ బిజినెస్ చేస్తారు అని చెప్పాను. సెకండ్ క్లూ ఏంటంటే ఈ మూవీలో మీకు రంభ గారు కూడా కనబడతారు. యాక్చువల్ గా నాకు ఈ మూవీ ఇన్స్పిరేషన్ మొన్న ఫ్రైడే రోజు రంభ గారు స్పెషల్ చేశా కదా, ఆ రోజు వచ్చింది అన్నమాట. యాక్చువల్లీ మొన్న రంభ గారి బర్త్డే కోసం చేసిన రోజు షో, ఆవిడ పాటలన్నీ చూస్తూ ఉంటుంటే ఈ మూవీ కనబడింది. ఓ ఈ మూవీ కూడా ఒకటి ఉందా రంభ గారిది అని చెప్పి అలా నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ మూవీ గురించి. సో అందుకని ఇవాళ ఈ మూవీ నేను మూవీ డిటెక్టివ్ కింద తీసుకున్నాను. బట్ పృథ్వీలా గారు, యు ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ ది డే ఎనీవే, బట్ స్టిల్ ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఇప్పటికి ఈ రెండు క్లూలతో ఎవరికన్నా ఈ మూవీ గెస్ట్ చేస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే ప్రద్విలా గారికి ఎప్పుడు ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, అదే పాట రిక్వెస్ట్ చేశారు. సో ఐ హోప్ ప్రద్విలా, దిస్ ఈస్ ద సాంగ్ యు ఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ ద మూవీ 35. ఎంజాయ్ ద సాంగ్.

0: రైట్ ప్రజ్వల గారు, ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. నాకు ఒక విధంగా హ్యాపీనెస్ ఏంటంటే ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటి వరకు, రెండో క్లూ తర్వాత కూడా ఆన్సర్ అంటే చెప్తే హ్యాపీ కాదా అని కాదు, బట్ అరే ఈజీగా ఇచ్చేస్తున్నాను అని ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉండేది. వాళ్ళ కొంచెమన్నా మీ మెదడుకి పని పెట్టాను అని ఎక్కడో చిన్న ఏమంటారు సైకిక్ ఆనందం అనమాట. సో ఇప్పుడు ఇంకో క్లూ ఇస్తా. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం మనము మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఉన్నాము. ఆల్రెడీ ప్రజ్వల ఒక్కరైతే కరెక్ట్ గా చెప్పేశారు, ఫస్ట్ క్లూకే చెప్పేశారు, బట్ నేను ఇప్పుడు థర్డ్ క్లూ యాడ్ చేస్తా. ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చానంటే ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన క్లోదింగ్ బిజినెస్ చేస్తారు, బట్టలు వ్యాపారం చేస్తారు. రెండో క్లూ వచ్చేసి ఇందులో రంభా గారు కనబడతారు, అది రెండో క్లూ. థర్డ్ క్లూ ఏంటి అంటే ఇందులో చియాన్ విక్రమ్ ఎక్కువ తమిళ్లో హిట్ అయ్యారు కదా, యాక్చువల్ గా ఆయన తెలుగు వారే కానీ తమిళ్లో చాలా హిట్ అయ్యారు. చియాన్ విక్రమ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అనమాట ఇది. ఈ క్లూ కి చెప్పేస్తారని అనుకుంటున్నా. లెట్స్ టేక్ వన్ పర్సన్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సుర్భి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? రఘుకుమార్ గారు. మూవీ నేమ్ అండి? ఎస్, బంగారు కుటుంబం ఇస్ రైట్ ఆన్సర్. రఘుకుమార్ అన్నారా మీ పేరు? రవికుమార్ గారు. ఆసమ్ అండి. నిన్న వచ్చారా జాతరకి? ఓకే కూల్ అండి. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? షూర్ అండి, తప్పకుండా ఇలా. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సుర్భి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బంగారు కుటుంబం అండి.
0: బంగారు కుటుంబం రైట్ ఆన్సర్ అండి. మీ పేరు?
1: హరికృష్ణ.
0: హరికృష్ణ, ఇప్పుడే బాలకృష్ణ గారి పాట రిక్వెస్ట్ వచ్చింది. హరికృష్ణ గారు.
1: హలో.
0: యా హలో. ఏంటండి?
1: చిరంజీవి సాంగ్ కావాలండి.
0: చిరంజీవి గారు కదా, డెఫినెట్లీ అండి, నేను లైన్అప్ చేస్తాను. అండ్ నిన్న వచ్చారా జాతరకి మీరు?
1: లేదండి, రాలేదు.
0: ఎందుకండి మిస్ అయిపోయారు? చాలా బాగా జరిగింది యాక్చువల్లీ.
1: క్రికెట్ మ్యాచ్ ఉందండి.
0: ఓ, మ్యాచ్ వల్ల రాలేకపోయారా? ఓకే, నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నేను లైన్అప్ చేస్తానండి మీరు అడిగిన పాట.
1: థ్యాంక్
0: యూ. సో దట్ అన్నమాట సంగతి. బంగారు కుటుంబం, ఎస్, ఇందులో చియాన్ విక్రమ్ గారు, రెండో ఆయన పేరు ఏదో ఉంటది రాజ్ కుమారా ఏదో ఉంటది, మూడో ఆయన పేరు హరీష్. వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు అనమాట. యాక్చువల్ గా బీజిఎం అదిరిపోతుంది ఈ మూవీకి, బంగారు కుటుంబం కి. నేను రంభా గారి సెగ్మెంట్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేసినందుకు పాటల టైంలో నాకు ఈ మూవీ తగిలింది. సరే ఇవాళ మన వాళ్ళని అడిగేద్దాము అని అడిగేసా. మరి ఇప్పుడైతే రవికుమార్ గారి రిక్వెస్ట్ మీదుగా ఈ పాట వచ్చేస్తోంది. బాలకృష్ణ గారి ఎనీ సాంగ్ అన్నారు కాబట్టి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండి.

0: ఏముంది మాట్లాడేశాను.
1: పర్లేదు, నేను ఆన్ఏ తీసేసుకున్నాను. మీరు నిన్న సురభి ఐ మీన్ జాతరకు వచ్చారు కాబట్టి చెప్పండి మీ మాటల్లోనే, జాతర ఎలా అనిపించింది?
0: జాతర చాలా సూపర్ గా ఉండింది, ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్మెంట్.
1: రాములవారి కళ్యాణం,
0: సీతారామ కళ్యాణం,
1: యా
0: నైస్. ఫోర్ ఇయర్స్ అంటే 4 ఇయర్స్ అయిపోయింది, అలాగే 40 ఇయర్స్ 50 ఇయర్స్ కూడా దాచుకొని వెళ్ళిపోతాము.
1: నిన్న మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అండి. ఐఎమ్ సో హ్యాపీ.
0: నేను కూడా అందరినీ కలిపాను, కొత్త వాళ్ళు వచ్చారు,
1: అవును
0: మా పాత వాళ్ళు ఉన్నారు అందరూ. కానీ బాగుండేది, నిన్న షాపింగ్ కూడా ఎక్కువ ఉండింది, ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి అన్ని ఉన్నాయి అక్కడ.
1: సూపర్ అండి. మనం కొన్ని సెకండ్లలో కమర్షియల్ లోకి వెళ్ళిపోతున్నాం, మీరు అడిగిన పాట నేను వేసేస్తాను సుగాత్రి గారు. అలా అని
0: తప్పి
2: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ డిఫ్ W is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKU.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. మరి మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి. నేను ఏడింటి వరకు అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ కూడా జరగబోతుంది ఇవాళ మన షోలో, బట్ ఇప్పుడే చెప్పేస్తే ఎలా, నేనైతే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తాను. అండ్ ఇందాక మన ఫస్ట్ సెగ్మెంట్ లో చెప్పినట్టుగా ఆ మూవీ వచ్చేసి బంగారు కుటుంబం. యాక్చువల్ గా ఆ మూవీలోంచి పాట కూడా వేయమని ఎవరో అడిగారు, బట్ నాకు ఆల్రెడీ రెండు పాటలు లైన్ అప్ అయిపోయాయి. నేను డెఫినెట్ గా వాటి తర్వాత ఆ పాట వేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేద్దాం అనుకున్నా. ఏంటి అంటే ఇది జపాన్ లో రియల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఏంటి అంటే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళ టీచర్ వాళ్ళందరినీ మీకు క్లాస్ లో ఎవరెవరంటే ఇష్టం లేదు అని అడిగిందంట. అడిగి మీరు పేర్లు చెప్పక్కర్లేదు, జస్ట్ కౌంట్ ఇన్ యువర్ మైండ్, నాకు సపోజ్ నాకు ఇద్దరు నచ్చరు, ఆరు ముగ్గురు నచ్చరు, నలుగురు నచ్చరు అలా అనుకుంటారు కదా. సో పిల్లలందరూ కౌంట్ చేసుకున్నారంట. సో వాట్ దర్ టీచర్ ఆస్ దమ్ ఇస్, ఓకే నెక్స్ట్ డే మీరు వచ్చేటప్పుడు బాయిల్డ్ పొటాటోస్ ఉంటాయి కదా, బంగాళదుంపలు ఉడికించినవి, మీరు ఎందరైతే కౌంట్ అనుకున్నారో అన్ని బంగాళదుంపలు తీసుకురండి అని చెప్పారంట. సో నెక్స్ట్ డే కొందరు 5 తెచ్చారంట, కొందరు 2 తెచ్చారంట, కొందరు 7 తెచ్చారంట, అలా తీసుకొచ్చారంట బాయిల్డ్ పొటాటోస్. తెచ్చిన తర్వాత పిల్లలు అడిగారంట టీచర్ ని, టీచర్ ఏం చేయాలి వీటితో అని చెప్పేసి. అప్పుడు టీచర్ అన్నారంట, ఏం లేదు, యూ జస్ట్ క్యారీ అలాంగ్ విత్ యూ ఎంటైర్ డే, మీరు ఎక్కడెళ్ళినా ఏం చేసినా ఆడుతున్నా ఏం చేస్తున్నా కూడా యూ హ్యావ్ టు క్యారీ విత్ యూ అని చెప్పారంట. సో డే యాజ్ అ డే ప్యాసింగ్ ఆన్, పాపం పిల్లలు అలసి, చిన్న పిల్లలు కదా, వాళ్ళు అలసిపోయారంట పట్టుకుని. ఎందుకంటే ఆడుతున్నా పట్టుకోవాలి, క్లాస్ జరుగుతున్నా పట్టుకోవాలి, ఈవెన్ వాష్రూమ్ వెళ్ళినా పట్టుకోవాలి. కొందరు 7 పట్టుకున్న వాళ్ళైతే 2 పట్టుకున్న వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఎంత లక్కీ, 2 పట్టుకున్నారు, నేను 7 పట్టుకున్నాను అని అలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారంట. ఎండ్ ఆఫ్ ది డే రానే వచ్చింది, వాళ్ళు అడిగారంట టీచర్ ని, టీచర్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అయింది ఏం చేయాలి వీటితో అంటే, ఇంట్లో కూడా క్యారీ చేయండి, రేపు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకురండి అనిందంట టీచర్. చిన్నపిల్లలు కదా మనలాగా వాళ్ళు క్వశ్చన్ చేయలేరు కదా ఎందుకు పట్టుకోవాలి అలా అని, అలాగే వాళ్ళు ఒప్పుకొని నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చేసరికి ఇంకా మీకు తెలుసు కదా బాయిల్డ్ పొటాటోస్ అయ్యేసరికి అవి ఒక రకమైన వాసన రావడం స్టార్ట్ అవ్వడం, స్టింకీ ఉండడం, బరువు ఎత్తిపోవడం అన్ని చేసి, టీచర్ వీఆర్ సో టైర్డ్, ఇదంతా స్మెల్ వస్తుంది అంటే చూసారా మీరు ఇప్పుడు చేతిలో పట్టుకుని క్యారీ చేసేదానికే ఇంత బాధపడుతున్నారు, మీరు మీ బ్రెయిన్ లో ఆ స్మెల్లింగ్ అంతా పట్టుకుని మీరు రోజు తిరుగుతున్నారు మీ వాళ్ళతోని. సో జస్ట్ లీవ్ ఇట్ దెన్ అండ్ దేర్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి జస్ట్ సాల్వ్ విత్ దెమ్ ఆర్ ఇగ్నోర్, అంతే వదిలేసేయండి అక్కడికి, అప్పటితో మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది అని సోషల్ ఎక్స్పెరిమెంట్ చేపించారంట పిల్లలతో. ఒక జపాన్ లో జరిగింది ఇది రియల్ ఇన్సిడెంట్, బట్ అది విన్న తర్వాత నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నిజమే కదా, మనకు తెలియకుండానే ఒక పర్సన్ మీద హేట్రెడ్ పెంచేసుకుంటాం, ఒక పర్సన్ ని ఏదో మేబీ వాళ్ళు మిస్టేక్ చేసినా చేయకపోయినా మన సైడ్ నుండి మనకు కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా, అబ్బాయి పర్సన్ తో ఎందుకు గెట్ అలాంగ్ అవ్వాలి అని అలా చూసి మొహం తిప్పుకోవడాలు, కొంచెం సీరియస్ గా అవన్నీ వదిలేస్తే ఇగ్నోరెన్స్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ కదా. సో ఐ జస్ట్ వాంట్ షేర్ ఇట్ విత్ యూ. ఐ నో జ్ఞానం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ వేసిద్దాం. ఈ పాట హరికృష్ణ గారు రిక్వెస్ట్ చేశారు, చిరంజీవి గారు ఎనీ సాంగ్ అన్నారు కాబట్టి హరికృష్ణ గారు, ఐ హోప్ యూ ఎంజాయ్ ది సాంగ్ ఫ్రమ్ ద రీసెంట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఎంజాయ్ ది సాంగ్.

అద్దనమాట సంగతి మీసాల పిల్ల సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. Enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little M. Visit A2BTexas.com or call 214-872-2345. That is 214-872-2345. మరి ఇవాళ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా, నేను ఈ అవర్ తర్వాత అయితే నేను అదేంటో రివీల్ చేసిస్తాను. బట్ అంతకన్నా ముందర మీకు ఒకవేళ ఏమైనా స్పెషల్ డేస్ ఆర్ ఏమైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మాతో షేర్ చేసుకోండి, సో దట్ మీ లవ్డ్ వన్స్ కి మీ పర్సనలైజ్ మెసేజ్ చెప్పి అలాగే సాంగ్ కూడా మీరు డెడికేట్ చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు మనకి ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ చేశారు సుగాత్రి గారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అంటే అన్నగారు వచ్చాక తమ్ముడు గారు రాకపోతే ఎలా బాగుంటది, అందుకని ఇప్పుడు ఇందాక చిరంజీవి గారి పాట విన్నాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాట వినిద్దాం. So I hope you're enjoying the show as I am doing here. So right now, movie coming up, song Teen Maar. Enjoy the song.

వాడ సాంగ్ కదా, నాకైతే ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. థ్యాంక్ యూ సో మచ్ సుగాత్రి గారు ఫర్ రిక్వెస్టింగ్ సచ్ ఎ లవ్లీ సాంగ్. మరి ఇప్పుడు టైం ఫర్ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్. సో థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, సురేష్ గారి సురేష్ వాళ్ళ నేను బిజినెస్ తో మాట్లాడి క్వశ్చన్ లో కూడా గారు వచ్చేస్తుంది నాకు. ఓకే, సురేష్ వాళ్ళ మదర్ కి నలుగురు పిల్లలు, ఒకరి పేరు ఈస్ట్, ఇంకొకరి పేరు వెస్ట్, ఇంకొకరి పేరు సౌత్. ఐదు వాళ్ళ పేరేంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. యాక్చువల్ గా నేను చెప్పాను కదా, మేమందరం ఇవాళ ఫుల్ హైలో ఉన్నామని చెప్పేసి, చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నామని చెప్పేసి. సో దాన్ని కొంచెం సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని హ్యాపీ సాంగ్స్ అయితే తీసుకొచ్చా నేను. సో ఇది కొంచెం క్లాసిక్, అంటే క్లాసిక్ ఇన్ ద సెన్స్ కొంచెం పాతది కానీ బాగుంటుంది పాట. ఎంజాయ్ ది సాంగ్ ఫ్రమ్ ది మూవీ, మీకే తెలిసిపోతుంది ప్రేమ.

0: ఓకే ఓకే పర్లేదు.
1: అంటే క్వశ్చన్ నేను ఇంకోసారి చెప్తాను, ఎక్స్పెక్ట్ చేశానండి, రెండుసార్లు చెప్తారు కదా.
2: హర్ష గారు మీరు ఆన్ ఎయిర్ వచ్చేసారు, పాట అయిపోయింది యాక్చువల్లీ. సరే మీకోసం ఇంకోసారి చెప్తా క్వశ్చన్. సురేష్ వాళ్ళ అమ్మకి నలుగురు పిల్లలు, ఒకరి పేరు ఈస్ట్, ఇంకొకరి పేరు వెస్ట్, ఇంకొకరి పేరు నార్త్. ఐదో వాళ్ళ పేరేంటి? సౌతా. అదేనండి, అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. నేనేమన్నా నలుగురు పిల్లలు అన్నా, ఐదో వాళ్ళు ఎలా వస్తారండి? ఐదో వాళ్ళ పేరు అడిగితే కాదండి. సురేష్ వాళ్ళ మదిరికి నేను నలుగురు పిల్లలు అన్నాను, అందులో సురేష్ గారు ఒకరు, వాళ్ళు పోగా ఈస్ట్ వెస్ట్ నార్త్ అని చెప్పాను. అసలు ఐదో వాళ్ళు లేరు, అది ఆన్సర్.
1: రెండుసార్లు వింటే అలవాటు అయిపోయి ఒకసారి విని అర్థం చేసుకునే లేదండి, అర్థం చేసుకోలేకపోయింది, సారీ.
2: పర్వాలేదండి, ఇట్స్ ఓకే. మీకు ఓకే ఓకే.
1: నాకు ఒక పాట అండి
2: చెప్పండి.
1: అంగరంగ వైభవ మూవీ నుంచి వరుణ్ తేజీ, సిరిసిరి మూవల్లోని.
2: షూర్ అండి, తప్పకుండా అలా అంటా. అంగరంగ వైభవం అన్నారా సినిమా పేరు?
1: అవునండి.
2: ఓకేనండి, నేను లైన్అప్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద. హలో అండి, వెల్కమ్ టు రేడియో సుర్భి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా సురేష్ తెలిసి వాళ్ళ ముగ్గురైన పిల్లలు, నలుగురు నలుగురు లేరండి.
2: ఐదోరు లేరండి, మీ కథ సురేష్ గారు కాదు, నా కథలో సురేష్ వాళ్ళ అమ్మకి నలుగురు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ గారా?
3: సురేష్ అవునండి.
2: అయ్యో కాదు, నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను ఆన్ ఎయిర్ లో. అసలు ఓకే, సురేష్ వాళ్ళ మదర్కి ఐదో కిడ్ లేరు, నేను ఐదో వాళ్ళ పేరేంటి అని అడిగా.
3: ఐదో వాళ్ళ పేరు అడిగారా? సురేష్ పేరు అడిగారా అనుకున్నాను.
2: అందరూ అలాగే అనుకుని పప్పులు కాలేశారండి. ఇన్స్టాలో క్వశ్చన్స్ ఇదే విని విని అందరూ అదే అనుకున్నారు బేసికలీ. వచ్చారా నిన్న మా జాతరకి?
3: వచ్చానండి.
2: ఎలా
3: అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది.
2: ఇంకా చెప్పండి, ఏం ఎంజాయ్ చేశారు ఎక్కువ? ఏ సెగ్మెంట్ నచ్చింది మీకు జాతరలో?
3: పిల్లలు అందరు డాన్స్ ప్రోగ్రామ్ బాగున్నాయి. ముందు కళ్యాణం బాగుంది, అదే లైక్ ఎంజాయ్డ్ చాలా. పూజారి గారు చాలా బాగా అసలు స్పష్టంగా అసలు ఇండియాలో కన్నా మంచి చేసినట్టు
2: చాలా బాగా జరిగింది.
3: చాలా బాగా మాట్లాడుతున్నాయన్న.
2: అవును, ఎస్పెషల్లీ గాడ్ కి ఆయన ఒక అబ్రివేషన్ చెప్పారు, విన్నారా కళ్యాణం టైంలో?
3: అవునవును చెప్పారు. అవును, డిస్ట్రాయ్
2: జనరేటర్ ఓఫర్ ఆర్గనైజర్ డీఫర్ డెస్ట్రాయర్. కోలాటం ఎలా అనిపించింది?
3: కోలాటం బాగుందండి, కోలాటం బాగుంది. కానీ ఆ టైంలో నేను ఒక వేరే ఫోన్ వచ్చి కొద్దిగా ఎంగేజ్ అవ్వాల్సి వచ్చింది. బట్
2: బాగుందండి,
3: చూస్తూ ఫోన్ మాట్లాడుకుంటాను.
2: ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ కాలింగ్. మీకేమైనా సౌండ్?
3: థ్యాంక్స్ అండి. యా, మీరు మీ సాంగ్స్ బాగానే ఉంటుందండి. మహేష్ బాబు సాంగ్ మధ్యలో ఏమైనా దూరిస్తే?
2: దూరిస్తానండి తప్పకుండా. ఓకే, సో అదనమాట సంగతి. ఆయనకి అసలు ఐ మీన్ వాళ్ళ మదర్ కి ఐదో కిడ్ లేరు, సో అదే ఆన్సర్. అందరూ నాలుగో కిడ్ సురేష్ గారే సురేష్ గారే అని చెప్పేస్తున్నారు. బట్ ఎనీవేస్ అదే కదా నాకు కూడా కావాల్సింది. అండ్ హర్ష గారు అడిగిన పాట నేను బ్రేక్ తర్వాత లైన్అప్ చేస్తాను, ఇప్పుడైతే ఈ పాట వినేద్దాం.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to NEP contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.

0: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radio Surabhi Revisit.
5: Hey, morning morning manu ele breakfast chesam kada aritike bajji lottale eskuntu tinno poorthi shakahara restaurant adyar anand bhavan.
6: Aha shiva irani chai ante chaurastane. The first ever desi drive through in America. Chaurastane.
4: Thank you for being in our journey.
0: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
7: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3. And ivala indaka meer vinnattuga naatho paatu Rajashree garu unnaru and oka surprise kuda undi ani cheptan kada aa surprise ento ippudu cheppestha enti ante ivala National Best Friends Day. మరి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఎలాగా స్టూడియోలో.
1: థ్యాంక్ యూ వాస్వి, సో నైస్ ఆఫ్ యూ.
0: అంటే మీరు ఎనీవే
1: ఉంటారు ఫర్ రికార్డ్. నువ్వు ఆన్ ఎయిర్ వచ్చి మరీ చెప్పావు ఫర్ రికార్డ్.
0: లిసన్, మీరు పూర్తిగా మీరు నేను చెప్పింది, నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా.
1: ఎస్, యూఆర్ రైట్, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, 100% ఉండాలి.
0: సో నాతో పాటు వాసవి ఉంది.
1: హలో వాసవి ఉంది.
2: యాక్చువల్లీ ఇందాక మార్క్ హిల్ ఉన్నప్పుడే మీరు చెప్పారు, బట్ సమూహం ఇద్దరిది ఒకటే, ఇద్దరివి ఒకటే పేర్లు కాబట్టి
1: అప్పుడే హాయ్ వాసవి, హలో వాసవి అన్నాను, ఇప్పుడు హలో వాసవి అన్నా.
2: అండ్ కమింగ్ టు వాసవి థింగ్, తను చాలా ప్లాన్డ్ గా ముందరే చెప్పేసింది అనమాట, మీ క్వశ్చన్ నెక్స్ట్ అదే వస్తుందని ఫస్ట్ లైనే చాలా ప్లాన్డ్ గా చెప్పేసింది. జాగ్రత్త
0: పడింది, మనసులో ఉన్న మాట చెప్పాను. మీరు ఇద్దరు
2: ఎనీవేస్, దిస్ ఈస్ వాసవి సురేంద్ర. నేను కూడా రేడియో సురభితో విడదీయలేని అనుబంధం ఉంది. మీ అందరికి పరిచయమైన గొంతే, కొత్త ఏం కాదు, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ యా, వాసవి చెప్పినట్టు రేడియో ద్వారా మేమందరం ఫ్రెండ్స్ అయ్యి వి ఆల్ బికేమ్ వన్ ఫ్యామిలీ టుడే. సో ఇవాళ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాబట్టి నేను కూడా కాసేపు ఆన్ ఎయిర్ లో మీతో మాట్లాడదామని వాసవి షోలో వచ్చానన్నమాట.
0: అండ్ మీ అందరికి గుర్తుంటే ఈ వాయిస్ మీరు రీసెంట్ గానే మా రేడియో సురభి యానివర్సరీ రోజు విన్నారు. నేను, వాసవి, స్వాతి, మేము ముగ్గురం ట్రయో చేసాము ఆ రోజు 1-4 షో.
1: బిఎఫ్ఎఫ్ షో అన్నమాట.
0: ఇప్పుడు బిఎఫ్ఎఫ్ షో, మీరు కూడా ఉన్నారు.
1: సర్లే, నేనేం అనలేదు. ఇప్పుడు
2: బిస్కెట్లు, క్రీమ్
0: బిస్కెట్లు. ఏ లిజనర్స్, మీరు చెప్పండి అబ్బా, నేను ఎంత హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఇక్కడ ఇద్దరు నమ్మట్లేరు.
1: కాదు వాసవి, నేను నమ్ముతున్నా.
0: భారతమైన ఎంత నమ్ముతున్నారు.
1: సరే, హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే అందరికి. బట్ మార్కెల్ తోటి మనం మాట్లాడేటప్పుడే నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఐ డెంట్ టేక్ మచ్ టైమ్ టు టాక్ అబౌట్ జాతర. సో అయితే ఒక కాసే మనం దాని గురించి నిన్నటి ఆ హైప్ నుంచి కొంచెం ఇంకా నేను ఆ హై నుంచి ఇంకా నేను బయటికి రాలేదు. టిపికలీ ఫస్ట్ జాతర అవగానే నేను సాటర్డే చేసాం మనం. సో సండే మార్నింగ్ సిగ్నేచర్ షోలో నేను, భాస్కర్, వేణు, రవి నలుగురు వచ్చి షో చేసాం. సో వెంటనే వచ్చి షేర్ చేసేసుకుని అందరితో మాట్లాడేసి వాళ్ళందరు చెప్పేస్తుంటే ఆ ఆనందం వేరనమాట. అట్లాంటి ఒక అత్యుత్సాహం పొద్దున వచ్చింది, కానీ బాడీ
0: ఎక్కడికి
1: వెళ్ళేది,
2: మాట్లాడుతున్నాయి
1: అది ఆపింది అనమాట. సో అలాగా ఆగి ఇప్పుడు సరే నువ్వు ఉంటావు కాబట్టి సో ఇవాళ ఈ అకేషన్ లో ఐ జస్ట్ కేమ్ టు టాక్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఐ వన్స్ అగైన్ మెనీ మెనీ థ్యాంక్స్ టు అవర్ లిసనర్స్. ఇట్ వాజ్ అంటే అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ అయింది నిన్న, అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. జనరల్ గా వర్షం అనేది మనకి ఇప్పుడు నాకు అది ఎలా అయిపోయింది తెలుసా, వర్షం అనేది నాచురల్ అయిపోయింది అనమాట. ఇట్స్ లైక్ ఏ నాచురల్ ఫినామినా దట్ హ్యాపెన్స్. జాతర అంటే వర్షం
0: కాదు,
2: ఆల్సో వర్కింగ్ ఐ థింక్ లైక్ ఇట్స్ అండ్ సెంటిమెంట్
1: సెంటిమెంట్ అదే ఎగ్జాక్ట్లీ.
0: ఏప్రిల్ లో చేసినా పడుతుంది, మే లో చేసినా పడుతుంది, ఇప్పుడు జూన్ లో చేసినా పడుతుంది.
1: అది దట్ వాజ్ మై పాయింట్. ఓకే, ఫస్ట్ టైం ఏప్రిల్ లో చేసాం, సరే, ఓకే, గాట్ ఇట్. సరే మే లో, నెక్స్ట్ టైం మే ఫస్ట్ వీక్ లో పెట్టాం,
0: ఫస్ట్ టైం జూన్,
1: నెక్స్ట్ టైం థర్డ్ ఇయర్ లో మే సెకండ్ వీక్ పెట్టాం, అప్పుడు కూడా. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ హాట్ సమ్మర్ మంత్ లో పెడతాం.
2: దట్స్ వాట్ యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ అస్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. అండ్ దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్
1: 100%. అండ్ ఎన్న అసలు సీతారామ కళ్యాణం
2: ఎవ్రీవన్
1: కదా, అసలు అది ఎంత, దేర్ వాస్ సో మచ్ డివైన్ ఫోర్స్ టు అటాచ్ టు ఇట్. అండ్ ఆల్సో నిన్న వర్షం ఒక ఇదైతే అగేన్స్ట్ ఆల్ ఆర్డర్స్ అని ఎందుకన్నానంటే అందరికి తెలియని విషయం కాదు, నౌ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ సిన్స్ ఆర్ ఈవెంట్ ఇస్ డన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పనికట్టుకుని కావాలని ఒక థ్రెట్ క్రియేట్ చేశారు జాతర కి. సో అది ఎలా వచ్చింది, ఎలా అయింది, ఎవరు చేశారు, ఏంటి అనేది పక్కన పెడితే, దెర్ వాజ్ వన్ పోస్టర్ విచ్ వాజ్ బీయింగ్ సర్క్యులేటెడ్ అమంగ్స్ట్ ద ఇండియన్ కమ్యూనిటీ అబౌట్ మేము వచ్చి మేము అక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాము, ప్రొటెస్ట్ చేస్తాము అని సమ్వన్ పోస్టెడ్ సంథింగ్స్ అండ్ ఇట్ వెంట్ లైక్ వెరీ వెరీ మచ్ ఫార్ అవే. అండ్ ఇట్ వాస్ చాలా స్కేరీ సిచ్యువేషన్ ఉండింది మెంటలీ లాస్ట్ 2 డేస్ అండ్ జస్ట్ బిఫోర్ 2 డేస్ బిఫోర్ జాతర అనమాట. సో నేను ఆ డే నైట్ అంతా కూడా ఐ రీచ్ అవుట్ టు ఆల్ ది ఆఫీషియల్స్, వి నీడ్ సపోర్ట్, వి నీడ్
2: కంటిన్యూస్.
1: అసలు నేను నాకు నిద్ర లేదు, నాకు కంగారు, అంటే నాట్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ ఆర్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైట్లీ, ఇట్ ఈస్ మోర్ అబౌట్ పీపుల్ కమ్. మనం ఫస్ట్ మనం ఒక సెలబ్రేషన్ అనుకున్నాము అండ్ ఈసారి గివెన్ ద సిచ్యువేషన్ ఇన్ ఫ్రెస్కో అందరూ కూడా రికమెండ్ చేశారు మన ప్లానింగ్ టైంలోనే అవుట్డోర్ వెళ్ళొద్దు ఈసారి, లెట్స్ కీప్ ఇట్ సేఫ్ అంటే యూ ఆల్ నో హౌ మచ్ ఐ హేట్ దాట్. నాకు అది అంటే హేట్ అంటే ఇండోర్ లో ఈవెంట్ చేయొద్దు అని కాదు,
2: జాతర వైబ్ ఇట్సెల్ఫ్ ఇస్ అవుట్డోర్స్
1: ఎప్పుడుది కదా అనుకుంటాం. అంటే మా కజిన్ కూడా న్యూయార్క్ నుంచి, తను లాంగ్ ఐలాండ్ లో ఉంటుంది, తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట, అక్క నాకు అసలు ఆ జాతర వైబ్ భలే నచ్చుతుంది సార్, నేను కూడా నా బిజినెస్ ఫ్రెండ్ తను షీ డిడ్ హర్ మిహి ఫ్యాషన్స్ అని తను తీసుకొచ్చుకుంది తన స్టఫ్ అంతా కూడా వెండ బూత్ పెడదాం అని. షీ వాజ్ డిసప్పాయింటెడ్ ఇట్ వాజ్ ఇండోర్ వైబ్, అదే
2: బయట పెట్టుకుని ఉంటే
1: అదే అంటే తన కూడా ఆ వైఫ్ తో కనెక్ట్ అయింది అనమాట. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్, బట్ దెన్ ఐ థాట్ ఓకే సేఫ్ గా ఉంటుంది కదా ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఇండోర్ లో అనుకున్నాం అండ్ హెన్స్ అవర్ రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి కట్ షార్ట్. సో ఐ వాజ్ వండరింగ్ అదేంటి మనం ఇండోర్ లో పెట్టుకున్నాము,
2: ఇండోర్ అయినా కూడా ఏది తగ్గలేదు అక్క, ఓన్లీ అవుట్డోర్ అనే ఆస్పెక్ట్ తప్పితే అసలు క్రౌడ్ కానివ్వండి, ఈవెన్ పిల్లల యాక్టివిటీస్ కూడా ఎంత తరగా ఎంజాయ్ చేశారంట.
3: ఎలా అంటే ఇట్ ఆల్ ఏమంటారు, ఇట్ ఆల్ బ్రాట్ ఎవ్రీథింగ్ టుగెదర్ సో కాజీ క్లోజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టుగెదర్
1: బాగుండింది అలా. దట్ వే ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్ అండ్ మీన్ అన్నట్టు వాసే ప్లానింగ్ లో కూడా మనం అన్ని వి ట్రైడ్ ఎంత వీలైతే అంత. యాక్చువల్ గా ఈ బౌన్స్ హౌసెస్ తో పాటు వి హ్యాడ్ ఫ్యూ అదర్ థింగ్స్ అవి బయట పెడతాయి,
2: యాక్చువల్లీ అవుట్డోర్ అండ్ ఆస్పెక్ట్ చూసుకుంటే రూఫ్ ఉందంతే పైన
1: ఈ బౌన్స్ హౌసెస్ ఇవి కూడా మనం ఆడిటోరియం బయట పెడదాం అనుకున్నాం. సో సమ్ ఆఫ్ ద ఫుడ్ ట్రక్స్ ఉండిండేవి బయట, కానీ ఈ థ్రెడ్ ఇవన్నీ అవ్వడం వలన అన్ని లోపలికి మూవ్ చేసేసాం అనమాట. బికాస్ వి మూవ్ దట్ ఎవ్రీథింగ్ లైక్ హ్యాడ్ టు బి యూనో ఎక్కడో చోట ఎలాగో ఫిట్ చేయాలి, కొన్ని కొన్ని తీసేయాల్సి వచ్చింది.
2: ఎక్కడ ఇచ్చినట్టు అనిపించలేదు తెలుసా, ఇట్ వాస్ సో వెల్ ప్లాన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎస్పెషల్లీ యూ శ్రీవిద్య అండ్ ద టీమ్, అసలు సూపర్.
1: It was a challenge. It was very big challenge ee sari. Within the team kuda chaala changes jaragatam, few people move aipotam, dan valla resources tagipovadam, pani chese hands tagipovadam, ivanni ayye sariki asalu elaga idi etlaga handle cheyalanani last Friday Thursday evening nunchi it was a challenge. But ela ante God was with us.
2: సీతారాముల వారికి అంత అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తే ఆయన చూసుకుంటారు.
1: ఆయన చూసుకుంటారు
3: ఆ లైవ్ సింగింగ్ సింగింగ్ చెప్పాలంటే విత్ ఇన్స్ట్రుమెంట్స్
1: సో డివైన్.
3: అక్కడ ఒక్కొక్క ఘట్టం జరుగుతుంటే ఆ ఘట్టంతో
1: చెప్పారనమాట మనకి భద్రాచల నుంచి వచ్చిన అర్చకుడు ఇవి కావాలి పాటలు. సో మనకు అలాగే మన టీం వీళ్ళకి చెప్తే అసలు శృతి వాయిస్ కూడా ఎంత బాగా చాలా బాగుండింది, దట్ హోల్ వైబ్ వాజ్ సో బ్యూటిఫుల్. సో దెన్ మార్నింగ్ అంత వర్షం పడ్డం కూడా మనకి ఒక రకంగా అది కలిసి వచ్చింది. ఐ క్యాంట్ గో మచ్ ఇన్ టు డీటెయిల్ బట్ బాగా కలిసి వచ్చింది అది.
2: అయినా జనాలు చాలా మంది వచ్చారు,
1: అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే కొంచెం కళ్యాణానికి అంతమంది నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, కానీ అంత టర్న్ అవుట్ వాజ్ సో వండర్ఫుల్. సో ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ అండ్ సే స్పెషల్ స్పెషల్ స్పెషల్ మెనీ మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ నో చాలా మంది మీలో రాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కొంతమంది ఇండియాకి వెళ్ళిపోవడం, కొంతమంది వర్షం, కొంతమంది maybe they were a little worried because this message rumor was spread out very fast and bad. But one last thing malli nen ninna already cheppan but I want to repeat that Fisco police ki hats off. I must definitely have to say this again and again. Fisco police నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నాకు ఒక ఆఫీసర్ కాల్ చేశారు, అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక ఆఫీసర్ కాల్ చేశారు, ఆ తర్వాత డైరెక్ట్లీ చీఫ్ కాల్ చేశారు, అండ్ దే గేవ్ మీ దేర్ నంబర్స్. నా నంబర్ కాకపోతే నా నంబర్ కాకపోతే నా నంబర్ అన్నట్టు మల్టిపుల్ నంబర్స్ ఇచ్చారు. ఎనీ టైమ్ మీరు జస్ట్ మెసేజ్ చేయండి, వీఆర్ దేర్ ఫర్ యూ, నథింగ్ టు వరీ అన్నారు. అండ్ దెన్ మనం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా హైర్ చేశాం నిన్న. వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 8 పీపుల్ ఎనిమిది మందిని నేను హైర్ చేశాం ప్రైవేట్ సెక్యూరిటీ, వాళ్ళు కాక కాప్స్ ని హైర్ చేశాం. సో వీ టుక్ అ లాట్ ఆఫ్ కేర్ అండ్ దే వర్ ఆల్ సో వండర్ఫుల్. ఎవ్రీవన్ వాస్ కోఆపరేటివ్, ఎవ్రీవన్ వాస్ సో హెల్ప్ఫుల్. ఈవెన్ ద అమిగోస్ దట్ వర్ దేర్ దే వర్ సో హెల్ప్ఫుల్. అసలు ఐ హావ్ నో వర్డ్స్ టు సే.
4: అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ అక్క, ద డెకరేషన్. ఓ మై గాడ్, రాములవారి కళ్యాణ మండపం ఏంటి, మన స్టేజ్ ఏంటి, అసలు
1: చాలా బ్యూటిఫుల్ చేసింది తను. సిగ్నేచర్ ఈవెంట్స్ బై శాంతి, అండ్ మొత్తం ఈవెంట్ అంతా టుగెదర్ పుల్ ఆఫ్ చేయడానికి చాలా హెల్ప్ చేసిన, చాలా సహకరించి గైడ్ చేసిన హరి గారికి ఆఫ్ వెనిసా ఈవెంట్స్, అండ్ అందరికన్నా ముఖ్యంగా ఆర్ ఫ్యామిలీ, ఆర్ ఫ్రెండ్, ఆర్ బ్రదర్ ఎవ్రీబడి, ప్రవీణ్ యల్లగడ్డ ఆఫ్ ఎలైట్ లైవ్ ప్రొడక్షన్స్, ఆడియో ఏంటి, సౌండ్ ఏంటి, ఏవి ఎంత తను ప్రొవైడ్ చేశాడు, అండ్ ఫోటోగ్రఫీ, హీ టుక్ కేర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పర్సనలీ అండ్ వీడియోగ్రఫీ. ఐఎమ్ వెయిటింగ్, ఐ క్యాన్ వెయిట్ టు సీ దోస్ వీడియోస్ నౌ. అదంతా జరిగింది. అండ్ ఆల్ అవర్ స్పాన్సర్స్, వితౌట్ దెమ్ వీఆర్ నథింగ్ యాక్చువల్లీ, ఏమి చేయలేము. స్పాన్సర్స్ అందరికి ప్రత్యేకించి మెనీ మెనీ మెనీ మెనీ థ్యాంక్స్. ఒక పాట వేసిన తర్వాత నేను పేరు పేరున ఒక్కొక్క స్పాన్సర్ కి థ్యాంక్ చేస్తాను, అండ్ ఇంకా దేర్ ఫ్యూ మోర్ పీపుల్ ఐ వాంట్ టు థ్యాంక్. ఆ తర్వాత మై థ్యాంక్ యూ కార్డ్ విల్ బి డన్.
4: సో ఇందాక శ్రీనివాస్ గారు పాపం చాలాసేపు మహేష్ బాబు గారు పాట దూరిచండి అన్నారు, ఇప్పుడు దూరుస్తున్నాను ఫైనల్లీ. సో శ్రీనివాస్ గారు మీకోసం ఈ పాట.

0: ఓకే సో మనమైతే సర్కారి వారి పాటలోంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా మరి ఎస్ నౌ అగైన్ టు
1: మళ్ళీ మళ్ళీ బ్యాక్ బ్యాక్ టు మీ సో ఐ ప్రామిస్ ఐల్ రియలీ బి క్విక్ సారీ ఎవ్రీ టైమ్ ఇది ఒక రిచువల్ నాకు ఖచ్చితంగా నేను ఐ మస్ట్ థ్యాంక్ బికాస్ ఎలా ఉంటుందంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు సో మెనీ ఎలిమెంట్స్ ఫ్యాక్టర్ ఇన్ అండ్ అందరూ ఎంతో మంది వస్తే తప్ప విలేజ్ హ్యాస్ టు డెఫినెట్లీ కమ్ టుగెదర్ అలా అవుతే తప్ప ఇలాంటి ఈవెంట్స్ అంత సాఫీగా జరగవు
0: ఓకే మనకు కాలర్ వస్తున్నారు హలో అండి వెల్కమ్ టు రేడియో సురభి మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి ఎవరు మాట్లాడుతున్నారు
2: ఇదే అండి సార్ నేను ఈవెంట్ మిస్ అయ్యాను మీది బట్ ఐ వాస్ ట్రావెలింగ్ బట్ ఐ హాడ్ వెరీ గ్రేట్ ఫీడ్బ్యాక్
1: థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్
2: Also, like, I mean, I was just listening to the conversation that, I mean, the, you need some, I mean, like, so you have some less resources, something. If there is any volunteer group, feel free to add me. Love to help you guys.
1: Oh, very sweet of you, Andy. Thank you so much. తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి వెరీ స్వీట్ యాక్చువల్ గా నిన్న మార్నింగ్ మనకి వర్షం వల్ల జరిగిన ఒక్క ఇదేంటి నష్టం అంటే ఆ ముందు రోజు అదే వెన్యూ లో వేరే ఈవెంట్ అయింది కదా సో అక్కడ చేసేవాళ్ళు ఆ క్లీనప్ చేసేవాళ్ళు దే డిడ్ క్లీనప్ ద హోల్ థింగ్ అండ్ గో సో పొద్దున్న మనకి రావాల్సిన క్లీనర్స్ గానీ అక్కడ టేబుల్స్ చైర్స్ అరేంజ్ చేయడానికి రావాల్సిన వాళ్ళు కానీ రాలా సో అప్పుడు అప్పుడు పొద్దున్న 6:00 కి మన టీం వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దే ఫౌండ్ ఫ్యూ పీపుల్ అండ్ దే ఆస్క్డ్ టు డూ ద క్లీనప్ ఆడిటోరియం వాళ్ళు దే క్విక్లీ జంప్డ్ ఇన్ అండ్ హెల్ప్ టు క్లీన్ ద హోల్ ఏరియా ఇంకా టేబుల్స్ చైర్స్ అవి మనం మేము ఎవరైతే అర్లీగా వెళ్ళామో మేమందరం మేము వేసుకున్నాం అనమాట లిటరలీ వీవర్ లైక్ 4 or 5 ఆఫ్ అస్ అన్ని ఆ వెండర్ టేబుల్స్ కానీ ఆ చైర్స్ కానీ అవన్నీ సెటప్ చేసుకోవటం అని సో ఇట్ వాజ్ మెనీ థింగ్స్ వెంట్ రాంగ్ కానీ ద మూమెంట్ it started inka there's nothing that stopped anything else
3: adala all the happiness on your face
1: yeah ante naaku ninna naaku kalyanamlo the vibe I got nenu adi maatallo manam cheppalem gudiki veltam anko oka tirupati ko ekkadiko vellinappudu first swami darshanam aithe teliyakunda kallallo neellu vachestayi atlanti oka anubhuti naaku ninna kaligindi asalu
0: ka nijanga nenu eppudu Bhadrachalam kalyanam in person chudalenu antakanna baa jarigindi anipinchindi
1: asalu ayina maatladutuntunda kevaro antunta vinna nenu ayina maatladutunte kuda asalu entha baagundindi anipinchindi ante and mangalam పాడుతుంటే వీళ్ళు అసలు నాకు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇట్ వాజ్ జస్ట్ నాట్ మీ ఆ మూమెంట్ లో నేను ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది ఇట్ వాజ్ ఆల్ వెరీ డివైన్ ఇంటర్వెన్షన్ హ్యాపెండ్ అండ్ గాడ్ ఇస్ గ్రేట్ మనం ఏదైనా గట్టిగా సంకల్పంతో చేస్తే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ అండ్ అగైన్ యెస్టర్డే దట్ కేమ్ ట్రూ అనదర్ టైమ్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యెస్టర్డే ఇట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ సో లెట్ మీ టేక్ దిస్ వన్ మూమెంట్ అండ్ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ Mainly, I want to start with India Bazaar. And as always, India Bazaar has been a great support for us. They are our diamond sponsors and T-Pad is also our diamond sponsor. And hashtag India is our gold sponsor. Thank you so much to Praveen Chintagaru for making that happen. And ICC, our India Cash and Carry and Madeira and Masala, which is located in Irving. Irving lo unna India Cash and Carry is a grocery store. I'm sure you all know about it. And then pakkane Madeira Masala untundi. That's a restaurant. That's a dine-in restaurant. And while their lunch buffet, I heard, is very, very popular. Even for vegetarians, I heard it's a very good lunch buffet they are providing. And Ade Madeira and Masala, they have a lounge space in the upper side, like the top portion. Adi kuda chala chala baundi. So definitely, if you are in that area or anytime you want to just take a drive, definitely try cheyandi. We want to thank them also. And Manabadi, as always, they've been supportive. They are another sponsor. Brilliant Prep, another sponsor who came forward. We want to specially thank them again. Prati Jatar ki kuda, they are always there by us. We also had Tirumal Reddy Garu, another gold sponsor, on behalf of Value Financial Services. Last minute lo vachina gaani Malabar came. Finally, they made a decision. A lot was going on. Like back and forth. Finally, they made it happen just before Jatra. One day before Jatra, they said they confirmed the sponsorship. So thanks to Malabar for supporting us. Thanks to Ashok Garu for being a kind person of Pista House for sponsoring again. Ruby Bhandari of Silk Threads, she also came forward to support us. Akula అండ్ అసోసియేట్స్ నుంచి కూడా వి రిసీవ్డ్ స్పాన్సర్షిప్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే డోంట్ వాంట్ టు బి నేమ్డ్ అనానమస్ స్పాన్సర్స్ మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ బీయింగ్ సపోర్టివ్ అండ్ ఆల్సో ప్రసాద్ రెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ ట్విస్టెడ్ ఎగ్స్ ఇస్ ద కైండెస్ట్ హార్ట్ ద బిగ్గెస్ట్ హార్ట్ హీ హ్యాస్ అండ్ హీస్ ఆర్ ప్లాటినం స్పాన్సర్ వీళ్ళందరి సహకారం లేకపోతే నిన్న జాతర అలా జరిగిండేది కాదు సో ఐ మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ అండ్ ఎస్పెషలీ ఐ వాంట్ టు really now from the bottom of my heart thank these people without whom Jatara would not have been looked like how it was yesterday and they are all our vendors
3: true
1: ninna manalni నమ్మి మనల్ మనతో పాటు ఈ జాతరలో మేము ఉండాలి అని పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క వెండర్ ఐఎమ్ ష్యూర్ వాళ్ళు కూడా చూసారు ఈ న్యూస్ ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు రాజేశ్వర గారు ఏంటి పరిస్థితి ఇలా ఉంది అంటే డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ ఆల్ సేఫ్టీ జస్ట్ కమ్ ఓవర్ అంటే దే ట్రస్టెడ్ వర్డ్స్ అండ్ దే కేమ్ నో బడి నాట్ ఎ సింగిల్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ద వెండర్స్ దే ఆల్ కేమ్ దే వర్ వెరీ కోఆపరేటివ్ వెరీ స్వీట్ దే ఇంక్లూడింగ్ అవర్ ఫుడ్ వెండర్స్ ఎవ్రీబడి దే కేమ్ వెన్ దే సే దే కమ్ కొంతమంది కొంచెం లేట్ గా వచ్చినా కానీ దే సెట్ ఇట్ అప్ అండ్ దే వర్ వెరీ అకామిడేటివ్ అండ్ ఐఎమ్ హోపింగ్ అందరికి మంచిగానే బిజినెస్ అయి ఉంటుందని నేను ఆశిస్తున్నాను బికాస్ ద క్రౌడ్ వాస్ పోరింగ్ ఇన్ సో చాలా క్రౌడ్ ఉండింది అండ్ ఐ సా దట్ మెనీ మెనీ బూత్స్ వర్ వెరీ బిజీ సో థ్యాంక్స్ టు ఆల్ ద వెండర్స్ హూ అవర్ హూ ట్రస్టెడ్ అస్ అండ్ హూ కేమ్ ఇన్ ఇన్ టు దిస్ జర్నీ అండ్ వీ విల్ మేక్ మచ్ మోర్ బిగ్గర్ మెమరీస్ ఫర్ యూ వీ ప్రామిస్ యూ విల్ కీప్ సపోర్టింగ్ యూ వీఆర్ కమింగ్ అప్ విత్ మెనీ మెనీ మెనీ న్యూ థింగ్స్ ఇన్ దిస్ coming year and visibility is the key element we will take you with all of us let's all grow together let's make really this good. happen and then let's support each other this will keep going on and yeah I'm looking forward for many more things to come and congratulations to all our RJ award winners and I said this on the stage I'm say it again
0: mem manasulu gelichukundam
1: meerandaru winners e naaku RJs andaru winners e because must be the నిన్న దేవ సంబడి నేను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి అన్నాను ఐ డోంట్ నేమ్ ద పర్సన్ మాట్లాడమంటే వాళ్ళు నాకేం చెప్తున్నారంటే ఇంతమంది ఉన్నప్పుడు ఎదురుకుండా మీరు మైక్ ఇచ్చేలా మాట్లాడమంటే అసలు మెమ్మెమ్మే బెబ్బెబ్బెలా వస్తుంది ఏం మాట్లాడాలో తెలియట్లేదు సో ఇట్స్ నాట్ దట్ ఈజీ ఒకసారి మైక్ పక్కన ఉంటే మన మైక్ ముందు ఉంటే ఏం మాట్లాడాలనేది బ్యాలెన్స్ చేసుకుని అన్ని మైండ్ లో పెట్టుకుని మాట్లాడడం చేయటం అనేది అంత ఈజీ కాదు
0: నాట్ ఓన్లీ దట్ కదా ఇప్పుడు మనకి అడ్హాక్ గా ఏదైనా ఇందాక ఇంటర్వ్యూ దాని ముందు ఇంకో సెగ్మెంట్ అనుకున్నాను బట్ ఓకే నేను అదే ఐ షుడ్ నాట్ స్టార్ట్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని ఇమీడియట్ గా ఐ చేంజ్ మై మైండ్ ఐ డిడ్ సంథింగ్
1: యు వర్ ఫ్లెక్సిబుల్ యు ఆర్ ఏబుల్ టు ఫ్లిప్ యా ఫ్లిప్ చేయగలిగాను నేను నీకు ముందు చెప్పలేదు ఐ థాట్ యు న్యూ అనుకున్నాను నేను అస్యూమ్ చేసుకున్నాను అండ్ దెన్ వెన్ ఐ కేమ్ హియర్ యు సెడ్ ఓ ఐ డిడ్ నో దట్ మార్కెల్ ఇస్ కమింగ్ అని బట్ దెన్ యు వర్ క్విక్ ఎనఫ్ టు యు నో క్యాచ్ అప్ ఆన్ ఇట్ అండ్ దెన్ అడాప్ట్ అండ్ దట్ ఇస్ ఆల్ నాట్ ఈజీ అండ్ ఎవ్రీ వీక్ రావాలి ప్రతి వారం వచ్చి షో చేయాలి ప్రతి వారం 3 గంటల కార్యక్రమం అందించాలంటే దిస్ ఇస్ థాట్ ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్ అండ్ దెన్ ద హార్ట్ హ్యాస్ టు బి విత్ ఇట్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ అంతా జనరంజకంగా ఉండదు యూ కెనాట్ ఎంటర్టైన్ పీపుల్ ఇన్ దాట్ వే రైట్ సో అండ్ యూఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ దెన్ సో మచ్ దట్ గోస్ సో ఎవ్రీ ఆర్జే టు మీ ఇస్ అ విన్నర్ హవెవర్ ఒకళ్ళకి మొమెంటో ఇస్తే ఒక చిన్న బూస్ట్ అండ్ యువర్ వర్డిక్ట్ వి ఆల్ టుక్ ఇట్ వాట్ ఎవర్ యూ సే మీ అందరూ వోట్ చేశారు took it and thank you so much for participating in the voting and choosing your star RJs this year Sitara Awards ninna adi kuda jarigindi and Radio Sirbhi kotta brand tho kotta

0: Welcome back to Surabhi D. Chowr with me, Vasavi, and
1: also Vasavi here.
0: So, A. Vasavi and Kolemo. So, Nen Palla, Nu Surendra.
1: This is Vasavi Surendra.
0: And this is Vasavi Palla.
1: So, we are here to add a personal touch today.
0: So, in our sweet friendship. ఒకటి చెప్పాను కదా మాస్ మనం నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అసలు కొన్ని డేస్ ఉంటాను నాకు ఫ్రెండ్షిప్ డే తెలుసు అసలు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే ఒకటి ఉంది అని ఇవాళే తెలిసింది అనమాట ఇంకోటి తెలుసా హ్యాపీ పేరెంట్స్ డే కూడా ఉందంట నేను ఫాదర్స్ డే మదర్స్ డే విన్నా పేరెంట్స్ డే వినలేదు ఇలా మనకి తెలియని ఎన్నున్నాయో
1: అంటూ ఉంటారు ఇవన్నీ చాలా చాలా పెడుతున్నారమ్మా చాలా చాలా కొత్త కొత్తగా అంటూ ఉంటారు బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దట్ ఐడెంటిటీ యునో ఐ మీన్ ఆ రికగ్నిషన్ అలా ఉంటే బాగుంటుంది అలా కూడా ఆ సందర్భంగా కూడా తలుచుకుంటూ ఉంటాం ఏమంటారు రిలేటెడ్ పర్సన్ ని అనిపిస్తూ ఉంటుంది
0: అంటే అఫ్ కోర్స్ అంటే అది జరిగితేనే గుర్తుంటామని కాదు కానీ అది ఒక స్పెషల్ టు రిమెంబర్
1: అంటే
0: సో మరి మనం ఇవాళ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే గురించి చేస్తున్నాం కదా అఫ్ కోర్స్ మన ఇద్దరం ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ నేను కాదనను బట్ ఇన్ యువర్ చైల్డ్ హుడ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్
1: నాకు ఎవ్రీ ఫేజ్ లో ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు స్కూల్ ఫేజ్ లో కాలేజ్ ఫేజ్ లో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా సో ఇఫ్ యూ ఆస్క్ మీ మాధవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్ హై స్కూల్లో చెప్పాలంటే సో ఇప్పుడైతే మాత్రం చాలా డిస్కనెక్టెడ్ గా ఉన్నాము ఇన్ ద సెన్స్ కంప్లీట్లీ we got lost in our lives chaala busy aipoyi and also inkokati entante different time zones different I mean than india lo nen ikkada atla ba miss avuthu unta but ippudiki kuda ela untundante manaku oka muscle memory untundi kada nidripothunte kallalo manaki koncham school life ala vastunte ala dadapu chaala రోజులు వస్తూనే ఉంటుంది కళ్ళోకి కట్ చేస్తే మాట్లాడుకోం కాల్ చేసుకోం ఎప్పుడో ఒక్కసారి కుదురుతూ ఉంటుంది సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ వీఆర్ కనెక్టెడ్ బట్ లిటిల్ డిస్కనెక్టెడ్ సమ్ టైమ్స్ అలా అనిపిస్తూ ఉంటుంది వాట్ అబౌట్ యూ
0: సో నువ్వు అన్నట్టుగా నాకు కూడా ఎవ్రీ ఫేజ్ లో ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నారు కాకపోతే నాలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు స్కూల్ ఫ్రెండ్ పద్మ అని ఒక అమ్మాయి ఉండేది పద్దు అని పిలుస్తూ ఉంటాను తను నాకు ఫస్ట్ గ్రేడ్ నుండి కిండర్ గార్డెన్ నుండి ఫ్రెండ్ కానీ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం
1: స్వీట్
0: సో ఈవెన్ దో అంటే రోజు మాట్లాడకపోవచ్చు బట్ మేబీ ఫ్యూ మంత్స్ తర్వాత మాట్లాడినా ఎక్కడే తాపామో అక్కడ నుండి మళ్ళీ మొదలు పెడతాం అనమాట మేము సో మొత్తం అప్ టు డేట్ అయితే ఉంటాం
1: That's what I say. True friendships ఎలా ఉంటాయంటే ఈవెన్ దో యూస్ టు స్టే కనెక్టెడ్ ఎవ్రీ సింగిల్ డే ఇట్స్ నథింగ్ సర్ప్రైజ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ స్టే కనెక్టెడ్ ఆల్సో
0: కరెక్ట్ యూ విల్ నాట్ మిస్ ఎనీథింగ్ ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత మాట్లాడినా కూడా అప్పుడు చెప్పా కదా ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా అని చెప్పి స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇప్పుడు మన లిజనర్స్ ని అడుగుదాం సో ఇవాళ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఎనీ ఫేజ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ప్రెసెంట్ అవ్వచ్చు ఆర్ ఇన్ పాస్ట్ అవ్వచ్చు మాతో షేర్ చేసుకోండి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ని తలుచుకోండి ఒకసారి దిస్ ఈస్ ద మూమెంట్ దట్ టు రిమెంబర్ యు నో యువర్ లవ్డ్ వన్స్
1: అండ్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ వెరీ వెరీ క్యూరియస్ టు నో హు ఇస్ దట్
0: Yes.
1: So please do call 972-636-1966 and you are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Sounds like home.
1: Wow.
0: New tagline. సో అమెరికాలో తెలుగు నేస్తాం కాస్త మీ ఇంట్లోకి వచ్చేసామన్నమాట సో సౌండ్స్ లైక్ హోమ్ మరి ఇప్పుడైతే మనకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది దీని తర్వాత అన్ని ఫ్రెండ్షిప్ పాటలు కుమ్మేద్దాం మనం
1: ఓకే
0: ఇప్పుడైతే సురేంద్ర గారు రిక్వెస్ట్ చేశారు ఈ
1: పాట ఫస్ట్ పెట్టేద్దాం
0: సో ఈ పాట వేసాక వి విల్ కమ్అప్ విత్ సో మెనీ ఫ్రెండ్షిప్ సాంగ్స్
1: అండ్ ఆన్ దిస్ నోట్ మీకేమైనా సరే ఫ్రెండ్షిప్ సాంగ్ వినాలి అనుకున్నా కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు మాకు
0: ఎస్ ఎందుకంటే అమెరికాలో తెలుగు నేస్తాం కాబట్టి
1: Sounds like
2: ఈకాలి ఆహోరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా
3: ఉండిపోదాం
2: ఎలా టైం అయిపోతుంది కదా
3: ఆపేద్దాం
2: అలా సినిమాల్లోనే అవుతుంది
3: అయితే అక్కడికే వెళ్దాం
2: ఏ హీరో అలా ఎలా
3: హీరోయిన్

0: సో ఆంధ్ర కిమ్ తాలూకా లోంచి పాట వినేశాం కదా, మరి నీ చిన్నిగుండె లోపల ఉన్న ఇంకేమన్నా ఫ్రెండ్షిప్ మెమరీస్ ఉన్నాయా?
1: సో మెనీ, ఎవరికి ఉండవు ఫ్రెండ్షిప్ మెమరీస్ గానీ, బట్ బిజినెస్ కూడా చెక్ చేద్దాము వాళ్ళకి, వాళ్ళు ఎవరితో అంత క్లోజ్ గా ఉంటారు.
0: నేను కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, నా గురించి కూడా చెప్పొచ్చు వాళ్ళు.
1: మనం అయితే రోజు వింటూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మజిల్ మెమరీలో మనం ఉంటామేమో ఫ్రెండ్స్ కంటే కూడా.
0: మనం బెస్ట్ ఫ్రెండ్ కన్నా కూడా ఫోన్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.
1: మా ఫోన్ ఫ్రెండ్, ఫోనీ ఫ్రెండ్, వాట్ ఎవర్. రైట్, అయితే వాస్వి మనం ఏమైనా క్వశ్చన్ అడుగుదాము లిజనర్స్ ని.
0: గో అహెడ్, షూట్ ఇట్. ఇప్పుడు నా షోలో నేనే క్వశ్చన్ అడిగితే బోర్ కొడుతుంది సార్, నువ్వు అడుగు.
1: ఏం అడుగుదాం? సో
0: ఒక ట్రివియా.
1: ఓకే, నాకు ఫ్రెండ్షిప్ ట్రివియా క్వశ్చన్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. లిజనర్స్ ఎవరైనా సరే మీరు త్రీ మూవీస్, ఎనీ త్రీ మూవీస్ ఫ్రెండ్షిప్ మీద ఉన్న మూవీస్ మీరు కాల్ చేసి
0: చెప్పారు.
1: బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఎవరైనా కావచ్చు, బాయ్ అండ్ బాయ్, బాయ్ అండ్ గర్ల్, అండ్ గర్ల్ అండ్ గర్ల్, ఏవైనా సరే మీకు త్రీ మూవీ నేమ్స్ చెప్పాలి కాల్ చేసి.
0: నాకు ఇలా వచ్చేసింది, కాకపోతే నేను మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తా, మన వాళ్ళ చెప్తాను.
1: సో నాకు ఆన్సర్స్ ఫస్ట్ తెలుసు కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఆ కొంచెం గ్యాప్స్ వచ్చినాయి అనమాట. సో నాకు ఫస్ట్ నాకు అది అనిపించింది, నాకు ఫ్రెండ్షిప్ అనగానే సినిమాలు గుర్తొచ్చినాయి. సో సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, దట్స్ వై నాట్ వి ఆస్క్ లిజనర్స్ అని చెప్పి అనుకున్నాను అనమాట. సో లెట్స్ సీ.
0: సో లిజనర్స్ విన్నారు కదా మా వాసవి క్వశ్చన్. సో ఎనీ త్రీ మూవీ నేమ్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ తెలిస్తే కాల్ చేసాను. అండ్ మన ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది కదా మన మన మొహం మీద. మరి అలాంటి మంచి స్మైల్ దగ్గరికి వెళ్ళాలి అంటే డాలస్ స్మైల్ డెంటల్, మీకు అలాంటి మంచి స్మైల్ కావాలి అంటే ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి సో డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ X-rays are only $49. Okay, manaku oka caller osnaru, let's take them on air. Hello andi, welcome to Radio Surabhi. Meer on air unnarandi uncle.
2: Yes,
0: cheppandi uncle, your best friend.
2: Ah, best friend ma'am, Mohammed Bashir ani.
0: Okay,
2: నాతో పాటు పనిచేసి వచ్చిన ప్రిన్సి తెలుసు కానీ అతను నా చిన్న డెబ్బై ఆరు ఫ్రెండ్స్ చెప్పాను ఒరే ఒరే పిలుచుకుంటాం.
0: కానీ
2: ఇతను ఇతను మేము సెవెంటీన్ ఇయర్స్ మా ఫ్రెండ్స్ కలిస్తే మా భాష మారిపోతుంది. నా కొడుకే ఒరే
0: ఆత్మీయత
2: గా ఉంటాడు ఆయన ఎవరిది మా పిల్లలు పిల్లలు అన్ని నా వెనకాదలు ఉండేవాడు అనమాట. 79 నుంచి ఇట్ టుడే ఫస్ట్ చెప్తాను నెలవంక ఏం చేయాలి
0: అమ్మో నాకు అది తెలియదు.
2: అందులో అందులో గుమ్మడి గారు స్వాగతులు గారు ఒక ముస్లిం ఒక హిందూ స్వీట్లు అది
0: బేస్ట్.
2: తర్వాత నెలవంక రాసి చూసుకోండి, నెలవంక మూవీ అదే నేషనల్ అవార్డు రావాలి కానీ ఆ ప్రొడ్యూసర్ పంపించలేదు ఆ ఫిల్మ్ ఎక్కడ మిస్ అయిపోయి డబ్బులు.
0: రెండో మూవీ,
2: రెండో మూవీ ప్రాణమిత్రులు నాగేశ్వరరావు.
0: మూడోది,
2: మూడోది చిరంజీవిని ఆయన ఎవడో తమిళనాడు
0: విజయ్
2: చాలా బాగుంది.
0: ఏం మూవీ అంకుల్ పేరు చెప్పారా?
2: చిరంజీవిని ఆయన
1: స్నేహం కోసం
0: అంకుల్ సూపర్ అంకుల్ కరెక్ట్ గా చెప్పేశారు. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తున్నారు విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అంకుల్. లెట్స్ లిసన్ టు అదర్స్.
0: మీకా మీరు కలిసినప్పుడు మంచి పాట వినిపిస్తా, ఇప్పుడైతే మీరు కలిసినప్పుడు మీకు ఒక మంచి హగ్ ఇస్తా. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో రామ్ గారు, హౌ ఆర్ యూ?
1: చాలా చెప్పండి.
3: మూవీ డిఫరెంట్ పీపుల్ ఆర్ మేల్ ప్రేమ దేశం ఒకటి. సో
2: ఫ్రెండ్షిప్ బిట్వీన్ టూ మేల్. సెకండ్ వచ్చేసి ఓ మై ఫ్రెండ్స్, అది సిద్ధార్థ్ అండ్ సుజియాసన్. అండ్ దెన్ థర్డ్ ఈజ్ హలో గురు ప్రేమ కోసమే. సో అది సెట్ ఫ్రెండ్షిప్ ఇస్ బిట్వీన్ ప్రకాష్ గారు. సో త్రీ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్.
0: అబ్సల్యూట్లీ రైట్. ఆసమ్ అండి. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
2: ఎస్ అండి, నా ఫ్రెండ్ విష్ణుది బర్త్డే ఈరోజు. సో విష్ణుకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ హ్యాపీ బర్త్డే సాంగ్ పవన్ కళ్యాణ్ జీ ఉంది కదా,
0: వాళ్ళ
2: పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అందరం వి ఆర్ విషింగ్ హిమ్, వి ఆర్ హెడింగ్ టు ఎ టెంపుల్ అండ్ దెన్ యు ఆర్ జస్ట్ విషింగ్ హిమ్.
0: ఓ దట్స్ నైస్ అండి. వెల్ యు హావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్. థాంక్యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్ అండి. హ్యాపీ బర్త్డే టు విష్ణు గారు.
1: హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే అండి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ విష్ణు గారు. అండ్ మీకోసం ఈ పాట అయితే మేము రెడీ చేసేసాం. మీరు చక్కగా డ్రైవ్ చేస్తూ ఈ పాట వింటూ వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. బై బై.

0: నమస్కారమండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో గిరి గారు, బాగున్నారా?
2: హలో అండి, వాసు గారు.
1: హాయ్ అండి.
0: చెప్పండి.
1: ఫ్రెండ్షిప్ మీద
2: ప్రేమ దేశం అండ్ హ్యాపీ డే.
0: ఓకే.
2: అండ్ దెన్ స్నేహం కోసం.
0: సూపర్ అండి, అందులో రెండు ఆల్రెడీ ఇందాక కాలర్ కూడా చెప్పారు. సూపర్. చెప్పండి.
2: ఆ
0: పాట కావాలా మీకు? మిస్ అయ్యారు, మళ్ళీ కాల్ చేసేయండి. ఇప్పుడైతే మేము డెఫినెట్ గా ఆన్ ఎయిర్ తీసుకుంటాము. 9726361966. మరి నిన్ను తక్కువ చెప్పమంటే ఈ మూడు మూవీలు కాకుండా ఇంకో రెండు చెప్పు.
1: ఇంకో రెండా?
0: అంటే నిన్నే నువ్వే అడిగా క్వశ్చన్, నేను నిన్నే అడుగుతా చూడు. అది
1: నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ పాట వినిపించు, ఈ లోపు నేను వీళ్ళు చెప్పి యాక్చువల్లీ
0: తక్కువ చెప్పమంటే ఇలా చెప్పేయాలి నువ్వు.
1: కాదు,
0: నేను పాట వేసాకేస్తాను.
1: నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే నాకు కూడా స్నేహం కోసంలో ఆ పాట చాలా ఇష్టం. మీసం ఉన్న నేస్తమా అని స్నేహం కోసం గుర్తొచ్చింది. ఇంకొకటి చెప్పను అయితే, ఇద్దరు మిత్రులు.
0: సీరియస్లీ?
1: ఎస్.
0: ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్న మూవీ.
1: అదే ఇద్దరు మిత్రులు.
0: ఇంకొకటి చెప్పహే, ఇది కాకుండా.
1: ఓ మై ఫ్రెండ్.
0: అది తను చెప్పేసారు, వాళ్ళు చెప్పింది కాకుండా అన్నా నేను.
1: ఏంటి క్వశ్చన్లు, ఇన్ని క్వశ్చన్లు?
0: మరి ఇది వాసవి షో.
1: అదే,
0: ఇంకా వాసవి వస్తే ఇంకెలా ఉంటుంది?
1: అది మనం లిజనర్స్ కి ఇవ్వాలనుకుంటున్నాం, స్పాట్ లో పెట్టుకోకుండా.
0: లేదు. ఓకే, నువ్వు చెప్పు.
1: ఇంకొక బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్షిప్. ఓకే, నువ్వే కావాలి. బట్ ఇట్ ఎండ్స్ అప్ విత్ లవ్ స్టోరీ.
0: బట్ ఎనీవే, స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ తోనే కదా ఉంది.
1: సర్లే,
0: గుడ్,
1: సర్దుకుందాం.
0: ఓకే, మరి ఇందాక కాలర్ అయితే మిస్ అయ్యారు. విల్ టేక్ యూ అండి ఇఫ్ యూ కాల్. మరి ఆ లోపల అయితే మన గిరిగారు అడిగిన పాటలు లైన్ అప్ చేసేసా దొంగ దొంగలో.
1: నిజంగా నాకు ఇప్పుడు ఆయన గిరిగారు అడిగితేనే గుర్తొచ్చింది, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. దొంగ ఫ్రెండ్స్.
0: హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. శ్రీకాంతి, హౌ ఆర్ యు?
3: అంత దారుణంగా వాసవి గారిని ఆడుకుంటుంటే సపోర్ట్ చేస్తాను ఫోన్ చేసి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: నేనేమన్నాను మీరు ఆవిడ సపోర్ట్ చేయడానికి?
1: ఇంకొకటి చెప్పు, ఇంకొకటి చెప్పు.
0: ఓహో, అలా
3: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
1: శ్రీకాంతి, తన మైండ్ లో ఆల్రెడీ నువ్వే కావాలి ఆన్సర్ ఉంది.
0: ఏ, నువ్వులేకనేను కూడా అమ్మాయి అబ్బాయి.
1: ఇంకోటి చెప్పు.
0: నువ్వులేకనే వెళ్ళాను అన్నాగా. కాదు అన్నది కావాలి.
3: కాల్ చేసింది నేను.
0: చెప్పండి.
3: వెంకటేష్ను ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరో ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ అగర్వాల్ని పెళ్లి చేసుకుంటారు.
0: నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా తెలుసా, యాక్చువల్లీ
1: అదంటే ఒప్పుకుంటా. వీళ్ళు ఇక్కడ కూడా నేబర్స్. నువ్వు లేక నేను లేను. లేబర్
0: కార్లు ఎందుకు వస్తారు? నేబర్ అయితే పక్కింటికి అయితే ఆవిడ కార్లో వస్తుంది.
1: హలో మేడం, వాళ్ళ నాన్నలు ఇద్దరు ఫ్రెండ్స్.
0: అవును, వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్, బట్ దే ఆర్ నాట్ నేబర్స్.
3: కాదు కాదు, వాళ్ళిద్దరు పక్కనే ఉంటారు.
0: నువ్వు లేక నేను లేను.
3: పక్క పక్క ఇల్లులోనే ఉంటారు.
0: ఓకే.
3: ఇప్పుడు అతను ఇంకొక అతనిది కూడా ఉంది కదా, మన చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో ఒక హీరో ఉంటారు, పక్కన ఇంట్లో హీరోయిన్ ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళిద్దరు పక్క పక్క ఇల్లే, కానీ బయట మీద తారు సాయి ధరమ్ తేజ. సాయి ధరమ్ తేజ్ ఒక అబ్బాయి ఎవరో పొడవుగా ఉంటాడు, ఉప్పెన హీరో. ఉప్పెన
0: వరుణ్ తేజ్. సాయి ధరమ్ తేజ్,
1: సారీ, వైష్ణవ్ తేజ్.
0: వైష్ణవ్
3: ఏదో తేజ్ బాబు, ఇన్ని పేరు
1: గుర్తుపెట్టుకో.
3: వాళ్ళది ఇతరుని పక్కపక్కిల్లే.
0: ఓకే ఓకే,
3: నిన్నే పెళ్ళాడు టైప్స్ అన్నమాట.
0: ఇంతకు మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏంటి?
3: వాసవి గారు.
1: యు కెన్ కాల్ మీ వాసవి.
3: ఉన్నానండి. యా వాసవి గారు,
1: వాసవి ఈజ్ ఆస్కింగ్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్పండి.
0: తను ఏదో నిన్ను
1: అడగాలనుకుంటున్నా. ఏం అడగాలనుకున్నారు నన్ను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ కాల్.
0: చేసుకోండి అండి, బాగా చేసుకోండి. ఎవరొద్దు అన్నారు?
1: ఉండండి, మేము అసలే పరిచయాలు పెంచుకుంటున్నాం. అందుకే ఇద్దరు వాసవీలు ఉండదు, ఇద్దరు వాసవీలు ఉండి ఇద్దరు ఆర్జీలు అవ్వకూడదు, ఇద్దరు ఆర్జీలు అయ్యి ఒక షోలో కూర్చోకూడదు.
0: మీకేమైనా స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ ఉందా ఫ్రెండ్షిప్ మీద?
3: ఏమొద్దండి, సూపర్ సాంగ్స్ ప్లే చేస్తారు. ఆయన ఎవరో మీతో ఉన్న లేస్తమాన ఏదో సాంగ్ ప్లే చేయమన్నారు కదా,
1: అది నేనే.
0: డెఫినెట్లీ ఐ లైన్ ఇట్ అప్
1: సాంగ్ యాస్ వెల్.
0: యా, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
3: ఓకే, బై.
1: హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, యువర్ ఆన్ ఎయిర్. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, నా పేరు లక్ష్మి.
0: నమస్కారం అండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నానండి. మీ కొత్త ప్రశ్న బాగున్నాయి, చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. యూ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే?
4: ఫ్రెండ్షిప్
0: ఏంటండి?
4: నాకు ఒక పేరు మీరు అడుగుతున్నారు.
0: యా, చెప్పండి.
4: మంచు పల్లకి అని ఒక
0: మంచు పల్లకి మన చిరంజీవి గారిది కదా?
4: చిరంజీవి అవునండి, చాలా కష్టపడి చాలా బాగా అది నా గుర్తొచ్చింది. అలాగే స్నేహం అని ఒక సినిమా తెలిసి.
0: స్నేహం, సినిమా పేరు స్నేహమా?
4: సినిమా పేరే స్నేహం, కానీ ఎవరు యాక్టర్ అని నాకు తెలుసు.
0: నాకు తెలియదు,
1: కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నాం. ఇద్దరం ఒకటి.
0: ఓకే,
1: యా.
4: అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అండి అది. అలాగే నవవసంతం సినిమాని కావాలి.
0: ఎస్, నువ్వే కావాలి.
4: నాకు ఇవన్నీ కొత్త వచ్చినాయి.
0: సూపర్ అండి, మూడు అడిగితే ఐదు చెప్పేశారు. అవసరం అసలు.
4: థ్యాంక్ యూ. ఒక పాట కూడా రిక్వెస్ట్
0: చేయండి. షూర్, చెప్పండి. 20 సెకండ్ల నుండి త్వరగా చెప్పండి.
4: ఎక్కడ ఉన్నా ఫస్ట్
0: షూర్ అండి, తప్పకుండా అలా అంటే. థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
1: లక్ష్మి గారు,
0: ఓకే. మనమైతే ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాము. ఐ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్
1: బై ది రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమిక పరాటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
6: Oi, lunch ki kadkana veldama? Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta malli spices ki vere grocery store vellali. Nu groceries kondaniki inni places ki veltunava? Silly woman, ippudu neeku anni reasonable prices lo india cash and carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.
9: హే బిందు,
8: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
7: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: రేడియో సురభి రీవిజిట్.
8: ఫినిషింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
7: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
8: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
9: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: ఓకే, మరి పాట అయిపోయింది, అక్కడ మనకి ఆన్సర్స్ కూడా బాగా వచ్చేసినాయి. ఆల్రెడీ
1: మనం కొన్ని సినిమాలు అనుకుని మనం ఆ క్వశ్చన్ అడిగాము, బట్ బ్యాక్ టు బ్యాక్
0: కొన్ని మనకి తెలియనివి అయితే, స్నేహం అనే మూవీ, నెలవంక అనే మూవీ, ఇవన్నీ మనకు అసలు తెలియదు.
1: సరేలే, నెలవంక టైం కాదు, మనం సినిమాలు కూడా చూస్తున్నావా లేదో. ఆబ్వియస్లీ
0: టు బి ఆనెస్ట్, బంగారు కుటుంబమే నాకు మొన్న గుర్తొచ్చింది అమ్మగారు షో చేసినప్పుడు.
1: మరి అలాంటప్పుడు ఇంకా అప్పుడెప్పుడు ది వింటేజ్ క్లాసిక్ మనకి గుర్తుంటుందిలే గాని, బట్ గుడ్ టు నో దట్ ఫ్రెండ్షిప్ మీద ఎన్ని మూవీస్ ఉన్నాయి. అండ్ ఇందాక మనం అన్నట్టు నేను మామూలుగా గర్ల్ బాయ్ ఫ్రెండ్షిప్ కానీ, బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్షిప్ కానీ, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా ఉన్నా కూడా అందులో కూడా నేను ఎంతసేపటికి నాకు సిద్ధార్థ్ అండ్ శృతి హాసన్ గుర్తొస్తుంది. నిజంగా నేను నువ్వే కావాలి, నేను గుర్తులేదు.
0: సరే, మరి ఇప్పుడు ఇంకొక ట్రివియా క్వశ్చన్ అడిగేద్దామా ఉన్న టైంలో.
1: ఓకే,
0: సో ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్ అలా అనుకోండి, అంటే రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ అలా అనుకున్నాం కదా. దేర్ ఈజ్ యాక్టర్స్, వాళ్ళిద్దరూ బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ అపారెంట్లీ వాళ్ళిద్దరు మల్టీ స్టారర్ గా కూడా ఒక తెలుగు మూవీ చేశారు.
1: అవునా?
0: వాళ్ళిద్దరు ఎవరు, ఆ సినిమా ఏంటి, మనం వాళ్ళని అడిగిద్దాం.
1: ఓకే, బయట వాళ్ళిద్దరు రియల్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేశారు, ఆ సినిమా ఏంటి, ఆ స్టార్
0: ఏంటి,
1: ఓకే స్టార్స్ ఎవరు, సినిమా ఏంటి. ఆల్ రైట్ లిజనర్స్, విన్నారు కదా, మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. అండ్ యూఆర్ లిజనింగ్ టు రేడియో సురవి 107.9 FM HD3.
0: అండ్ ఇప్పుడు మన లక్ష్మి గారు అడిగిన పాట, ఎక్కడ ఉన్నా పక్కన ఆ పాట ఇస్తాం.
1: ఓకే,
0: ఎంజాయ్ ద సాంగ్.

0: All right. Beautiful, beautiful, beautiful song play చేసావు. థ్యాంక్ యూ సో మచ్ వాసవి. ఒక్కసారి అట్లా కాలేజ్ మెమరీస్, స్కూల్ మెమరీస్ అందరికి రిఫ్రెష్
1: అయిపోయినాయి.
0: చూసినప్పుడు కూడా నాకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నేను కూడా అఫ్ కోర్స్ ఐ హావ్ దట్ ఫ్రెండ్షిప్ యాజ్ వెల్ టిల్ టుడే. టిల్ టుడే సేమ్ థింగ్, అంత టచ్ లో ఉండము బట్ స్టిల్ ఫ్రెండ్షిప్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ఎవర్. ఒక్కసారి నువ్వు ఈ పాట ప్లే చేయగానే నాకు అదంతా రీకాల్ అవుతుంది అనమాట. ఓకే,
1: అండ్ అపారెంట్లీ నువ్వు ఆన్సర్ మనకు వచ్చేసింది కదా, ఇద్దరు జయతోనే స్టార్టింగ్, జ్యోతి గారు జయ గారు ఇద్దరు కరెక్ట్
0: చెప్పారు. చెప్పేద్దామా ఆన్సర్? సో ఆ స్టార్స్ ఎవరు అంటే తారక్ అండ్ రామ్ చరణ్. అండ్ మూవీ
1: of course RRR.
0: So yeah, good to see such friendships, right?
1: Kada adi vinnav kada ante idi andriki telisina vishayame anukunta. Tarak vaalla వైఫ్ బర్త్డే అండ్ రామ్ చరణ్ ది ఇమీడియట్ నెక్స్ట్ డేస్ అన్నమాట బర్త్డేస్. సో ఆవిడది ముందు ప్రణతిది అయిపోయిన ఆ రోజు, ముందు రోజు ప్రణతిది, నెక్స్ట్ డే రామ్ చరణ్ గారు బర్త్డే. సో నైట్ 11:59 అవ్వగానే రామ్ చరణ్ కార్ వచ్చేసి ఎన్టీఆర్ గారు వాళ్ళ ఇంటి ముందు ఉంటదంట. 12:00 కి జంప్. సో ప్రణతి కాల్ చేసి ఎక్కడన్నా అంటే 12 అయిపోయింది కదా నీ బర్త్డే అయిపోయింది, ఇప్పుడు చరణ్ తో ఉన్నాను అని. సో సచ్ ఎ లవ్లీ ఫ్రెండ్షిప్.
0: అండ్ ఆల్వేస్ మనం అనుకుంటుంటాం కదా లైక్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారని. అండ్ ఇఫ్ దే రియల్లీ షేర్ ద సేమ్ ప్రొఫెషన్ ఆర్ సేమ్ హాబీ ఆర్ సేమ్ థింగ్, అది ఇంకా ఇంకా ఇంకా ఇంకా చాలా స్వీట్ గా అనిపిస్తుంటుంది.
1: మన కేసులో సేమ్ ప్రొఫెషన్ లో మళ్ళీ ఫ్రెండ్ అయ్యాం.
0: అదే అంటున్నా ఆపోజిట్, ప్రొఫెషన్ లోకి వచ్చాక మనం ఫ్రెండ్స్ అయ్యాము. బట్ సీ హౌ మన మాటల్లోనే వాళ్ళకి అర్థం అవుతుంటుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ కామన్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్.
1: అంటే ఫ్రెండ్షిప్ అంటే నువ్వు నేను కాదు మనం అంతే.
0: ఎస్,
1: ఎక్కడ మనం అది నాకు అకార్డింగ్లీ ఫ్రెండ్షిప్ అంటే.
0: ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ నో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఒకటే విషయం ఇద్దరు చేస్తున్నారనుకో, ఇద్దరు ఆర్ మోర్ దాన్ ఇద్దరు, ఎవరైనా ఇప్పుడు మన కేసులో ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టు అట్లా ఒక కామన్ థింగ్ షేర్ చేసుకుంటున్నప్పుడు దాని గురించి చెప్తున్నట్టు అందరూ చంద్రముఖి లాగా అయిపోతూ ఉంటారు కదా. అది కదా ఇది కదా అని.
1: ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదామా? సో ఈ పాట శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేశారు నీ స్నేహం మూవీలోంచి. నీ స్నేహం కూడా చాలా మంది చెప్పారు ఇందాక ఫ్రెండ్షిప్ అనగానే, మరి ఫ్రెండ్షిప్ అనగానే ఈ పాట అయిపోతే ఎలాగా? సో మరి యాక్చువల్లీ ఇంకో పాట కూడా ఉంది నాకు, యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పాట అది. ఆ పాటతో ఇవాళ కంక్లూడ్ చేద్దాం
0: తప్పకుండా.
1: మరి ఇప్పుడైతే నీ స్నేహంలోంచి ఈ పాట ఎంజాయ్ ది సాంగ్.

0: ఓకే, మరి ఇప్పుడు నేను ఈ పాటను ఎందుకు ఆపానంటే మనకి చాలా సాంగ్ రిక్వెస్ట్ లైన్అప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఎన్ని వీలైతే అన్ని పాటలు వినిపించడానికి నేను పాట ఆపేశానన్నమాట. మరి మనకైతే ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వేసేద్దామా వాసవి?
1: మరి మనకున్న టైంలో ఇంకా మూడు పాటలు అయితే రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి సో
0: నేను నాది త్యాగం చేసేస్తాను. నేను లాస్ట్ వేస్తాను అనుకున్నది నెక్స్ట్ వీక్.
1: ఇంత పెద్ద మనసు అనేది
0: కదా, నీ దగ్గర నుండి నేర్చుకున్నాను. నేస్తామా?
1: తప్పదు తప్పదు, ఈ మాత్రం చెప్పాల్సిందే. మైక్ ముందు ఉన్నాం కాబట్టి మైక్ పక్కకి వెళ్ళాక
0: అప్పుడు కూడా ఇదే చెప్తా. మైక్ ముందు మాట అది ఛత్రపతిలో అంటాడు కదా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అని. నేను కూడా మైక్ ముందు ఒక మాట మైక్ వెనక ఒక మాట అని.
1: ఏదైనా ఎలక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని
0: ఎన్నుకుంటాం. అసలు నిలబడంగా
1: మరి మీలాంటి వాళ్ళే కావాలి మాకు.
0: అందులో ఉండము.
1: ఓకే, లెట్స్ ఎంజాయ్ ది సాంగ్ దెన్.
0: యా, సో జ్యోతి గారు మీరు అడిగినట్టుగా తొలి ప్రేమాల నుంచి ఈ పాట.

మరి ఇప్పుడు శంతన్ గారు వాళ్ళ వైఫ్ తేజస్వి గారి కోసం డెడికేట్ చేస్తూ ఒక పాట రిక్వెస్ట్ చేశారు. క్షమించాలి, నేను సగం సగం పాటలే వేసాను ఎందుకంటే అందరి పాటలు రిక్వెస్ట్ కంప్లీట్ చేయడానికి. సో శంతన్ గారు అండ్ తేజస్వి గారు, స్పెషల్లీ తేజస్వి గారు శంతన్ గారి నుండి మీకోసం ఈ పాట.

0: ఆల్రైట్, మరి మనం ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది.
1: అసలు ఏమంటూ షో మనం అనుకుని మొదలు పెట్టాము, ఫ్రెండ్షిప్ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడి నుంచి ఆ మెమరీస్ అవన్నీ.

0: లాస్ట్ టైం ముగ్గురం చేసాము స్టార్టింగ్ నువ్వు నేను, సో హోప్ఫుల్లీ తొందరలో మళ్ళీ చేస్తాం అనుకుంటున్నాను. ప్రిటీ సూన్. సో అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ లిజనర్స్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ టు టాకింగ్ టు యూ ఆల్ టుడే. అండ్ వన్స్ అగైన్ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ డే కి నా వైపు నుంచి హ్యాపీ విషెస్ మీ అందరికి కూడా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరిని తలుచుకుంటూ చక్కగా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడొచ్చు మీరు కూడా.
1: ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ వాసవి ఫర్ యాక్చువల్లీ కమింగ్ టు మై షో అండ్ మన షో. మై షో యువర్ షో కాదు, మన షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు చెప్పే విధంగా ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్క వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే మీ ఆర్జే వాసవి వచ్చేసింది. మరి అప్పటి వరకు మరి నా బెస్ట్ ఫ్రెండ్ అడిగిన పాట వేయకుండా నేను ఎలా సైన్ ఆఫ్ చేస్తాను? సో నీ కోసం,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్
1: స్నేహం కోసం అనేలోంచి ఈ పాట.
0: థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.